మేము సజ్జక ఇంగిరియా వత్తి తలంగ మీందల సంసల ఫ్యాషన్ నికి రంజిత్ నిసంసల రంది తవీష యశిస్మ కట్యమ సంసార కథ అందరు ఆగ్న ఆసావే నిన్నో కీలతమే కీలతీ.